0: గారే గారే
1: నరబడచ్చు
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ల
0: గారే గారే
1: ఏ సూర కిదర దీనే ఏ సూర ఇన్నాయాదు
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడగలదే
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కరగలదే
0: మేదే మన్ కే ద్వార ఏ భూత